0: అవన్ చిన్న పిల్లరెడ కల్పట్టల్లో
1: ఆ డిఎస్పీ వీటి పిల్లరల్లే
0: అదే నమ్మల కండాల వరకు మనసులావు
2: ఇనిప్పు ఎంది
0: మన కైల ఒక నాళ అవ కిడకామే పోయిడువా పోలా
3: వీటి వరాన నర్ని సత్యమనల్లో
4: సత్య అది నిన కరయమల్లో అరయ నేను పోటే
3: వాకు వాకరిగణం
4: పడచోనానే సత్యం